శంకరం శాశ్వతం ధ్యాత్వానందప్రదం శంకరం శాశ్వతం ప్రాప్యతే మంగళం శాశ్వతం శాశ్వతం తేజసా పూజితో ఈశ్వరో సర్వదా తేజసా పూజితో ఈశ్వరో సర్వదా శ్రావణో భాసతే మోదదః సర్వదా శ్రావణో భాసతే మోదదః